ఎవరింతిబే హోషి అల్లాహ్ ఏకలాంగే ఫజ్లు వంతకము ఎవరిన్న దివ్య కంతకా మెదు ఉఫాకురా హాలుగే అది ఎవరింగే ఫహతుం ఐస్ అది బద్దలు నొకొత్తివి మీహున్నా మెదు ఎవరింగే మచ్చ బిరెన్నె కమషాయ్ అది ఎవరెన్నీ హితామ కురాణే భయకంగా నువాకమా మెదు ఎవరింగ్ ఉఫాకురా హాలుగే.

సకుంబుని మీహున్నే హమకషవరం తియబా మీహున్నా దెకులం మీ సకున్ లష్కరు ఎక్కు ఫూవే ఫహే తియబా మీహు ఎవరిన్ దెకె బిరుగన్నాషే ఫహే ఎ బస్ ఎవరెన్న ఈమాంఖం ఇతురు కురియే అది ఎవరెం బునూవే తిమం మెన్నం అల్లాహ్ ఫుదే అది వకీలు కురవే ఫరాతుగే ముళుఖమాయే.

తిమన్ రస్కలాగే ఎవరెన్న జజా దివ్వంగా లస్కురెవ్వం ఎయి ఎవరెంగె అమిల్ల నస్తక హేవ్ గొతెక్కమక్కా ఫిర్వి మీహుం హీనుకురా హుషికమే. తిమన్ రస్కలాగే ఎవరెన్న ఎకన్ లస్కురవ్వాకం కషవరి ఎవరెంగె ఫాఫ ఇతురూ మషే అది ఎవరెన్నం ఇహానాయ తిరికం దెనివి అజాబు హుట్టే.

ఎవరెంకుళ కంతకం ఉఫాకుర అది ఎవరెన్ నుకుర కంతకామెదు తారీఫ్ లిబ్బం ఎదే మీహుణ్ణి అజాబున్ సలామివ్వాని తనగ్గా తిబి భయహుఖంగా హీనుకురా హుషికమే ఎవరెన్న వేందినిమి అజాబు హుట్టే.

అది హమబుద్ధి నువా మీహున్న ఎబహీ వియానుదా హరదుకో ఇస్రాఫ్కొం ఉళే మీహుంగె అత తియబా మీహుంగె అతుగావా ఎవరెంగె ముదాతన్ను దేశే ఎ ముదలకి దిరుణుం హిఫహట్టా దెనివి బారెక్కంగా అల్లో తియబా మీహున్న లవ్వాఫావా ఇచ్చకే అది తియబా మీహుం ఎయిన్ ఎవరెన్న ఖాన్ దేశ అది ఎవరెన్నం అన్నౌను దేశ అది తియబా మీహుం ఎవరెన్నం హేవ బస్ బునాశే.

హజ్రతున్ దివ్వా నిఅమతాయ్ ఫజ్లు వంతకమషాయ్ అది హమకషవరం అల్లాహ్ ముమినుంగే ధర్మ గెల్లెని నుఖ్రవ్వానే కమం ఉఫాకురా గుతువే.

కుంబుని మీహున్నె హమకషవరం తియబా మీహున్నా దెకులం మీ సకున్ లష్కరు ఎక్కు ఫూవే ఫహే తియబా మీహు ఎవరిన్ దెకె బిరుగన్నాషే ఫహె ఎ బస్ ఎవరిన్న ఈమాంఖం ఇతురు కురియే అది ఎవరెం బుణూవే తిమమ్మెన్నం అల్లాహ్ ఫుదే అది వకీల్ కురవే ఫరాతుగే ముళుఖమాయే.

తిమన్ రస్కలాగె ఎవరెన్న జజా దివ్వంగా లస్కురెవ్వం ఎయి ఎవరెంగె అమిల్ల నఫ్స్తక హేవ్ గొతెక్కమక్కా ఫిర్వి మీహం హీను కురా హుషికమే. తిమన్ రస్కలాగె ఎవరెన్న ఎకన్ లస్కురవ్వాకం కషవరి ఎవరెంగె ఫాఫ ఇతురు మషే అది ఎవరెన్నం ఇహానాయ తెరికన్ దెనివి అజాబు హుట్టే.

ఎవరెంకుళ కంతకం ఉఫాకుర అది ఎవరెన్ నుకురా కంతకామెదు తారీఫ్ లిబ్బం ఎదే మీహుని అజాబున్ సలామివ్వాన తనగ్గాతి భయహుకంగా హీనుకురా హుషికమే ఎవరెన్న వేందినివి అజాబు హుట్టే.

అలమింగి వెరి రస్ఖలా హమకషవరం ఇబరస్ఖలాంగ నరక వద్దాఫి మీహ ఫహె ఇబరస్ఖలాంగ ఎమీహ కుణికమితి కురవ్వాఫి కంకషవరి అనియా వెరిన్న నస్రుదేనే ఇవ్విస్ భయకునువే.

అంహెనుం వారుతకు గతమకి త్యబామిహున్న హలాల్ విగిం వా కమెన్ నూనె అది ఫాళు విగిం హురి హుతురుకం బొడు విగిం వా ఫాఫై ఎకంబలుం గెనెస్ గన్నకంగా వన్యా మెనువి ఎకంబలున్న త్యబామిహున్ దీఫా వా తకి తీగి తెరేం బై అతులా గతమట్టక ఎకంబలున్న దతినుకు రాశి అది హేవగతుగా ఎకంబలున్నాయకు ఉళేషి త్యబామిహున్ ఎకంబలున్న నురుహున్ తెరి విజ్జనమ దన్నాశ బై ఫహర త్యబామిహుం ఇచ్చక నుర్హుం విదానితే అది ఎచ్చగ్గా అల్లాహ్ గిన విగింవా హేకన్ లవ్వా ఫానితే.

0: సర్గా
1: అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్ నమాజ్కి ఖాస్ గతిగా అల్గొన్మెన్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదాకుర అడుకుంతవు తెరేన్ ఇస్లామీ వరుగద షియారే ఖాస్కు ఫరు నమాదుగె జమాతకి ఎయి వరం మతివరి షియారే ఎహంకము అల్లాహ్ సుబ్హానహు వ తాలాగె మి దీనుగా షరూకు రవ్వాఫ్వని ఖాస్కు ఫిరిహిం బేఫున్న మిస్కితుగె జమాతుగా ఫరు నమాదు అదాకుర్మ ఎ నమాద గోవాలివే తనుగా ఎ నమాదుగె జమాతుగా ఎ నమాదు కుర్మ ఎహమగన్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బైఫారు ఇర్షాద్ దివ్వాఫవని నమాదు జమాతుగె మాయక్కమ సవాబుగె మతివరికముగె వాహకై ఎగుతుం హదీస్ కురవ్వాఫవా బై బస్ఫుతో గావని జమాతుగా కురవే నమాదకి ఎయి ఎకని హురి కురా నమాదవ్వురే ఫన్సవీస్ గుణ ఇతురు వెగెం వా నమాదె గుతుగా హమ ఎహమ్మె ఎహం బై రివాయతో ఆదే ఇమామాయకుగా కురా నమాదకి ఎయి ఏనా వకిం హురే కురా నమాదవ్వురే హతా విస్గుణ ఇతురు వెగెం వా అడుకమె గుతుగా ఎహనవస్ మీ అడుకముగే హుకుమెన్ను మీ అడుకముగే మాయకమ మతివరికముగె వాహక నమాదుగె జమాత గోవాలెవే అడు నువత బంగీ గడు ఇవే మీహా ఏ నమాదుగె జమాతం అవశ్య గన్నంచే అది హాస్ గుతెగ్గా ఫిరిహిం బేఫుణం కముగా వానమ షరుయి ఉదురకా నుల నమాదుగె జమాయ దూకొల్లా ఫోరుం హుద్దవెగెన్ నువే షరుయి ఉదురె గుతుగా భయాం వెగెం వని హదాన్ నెతుమా అది హమ ఎహెమ్మే బలిమడుకమెగ్గె సోబుం ఏనయ నాదెవుం ఫద కమె దిమావుం నువత బిరువరి కమెన్ ఆము వెఫావు మిఫద సౌబెన్ నువాకమవ్వానమ బాలిగువెఫావా ఫిరిహెం బేఫుణం మిస్కితుగా నమాద గోవాలివే తనుగా ఏ నమాదు అదాకురుమకి వరం ముహిము కమే ఏగె తెరేగా గిన ఇలుమెరింగ్ అరిహుగా నమాదు జమాతుగా అదాకురుం అడుగొన్మెంగె మచ్చ వాజిబుగెం వా ఎరుగ అడుగొన్మెన్న కుమ్మి నమాదకుం లిబిగెంద దరుమ ఫన్సవీహుం హతావీహుం ఇతురు వెగెందాక మట్టక ఏగి ఇతురు ఇస్లామీ మీ వరుగద షియారు ఖాయిం కురవే మిస్కిత్తోగా అడుగొన్మెం షామిలువెగెం వుమట్టక అది మిస్కితిగ్గా కురా నమాదకి ఎయి ఇతురు ఎహెన్ అడుకంతకే వెసేగ తెరేగా హిమెనిగెందా కమిక్కముగా గిన ఫహర విఫావే వాఖరు దావానా అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెం ఫురగస్దీ ఎంబురిదే.

0: మీ దీనుగాడు.
1: అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అమ్మా బాద్. హితామే కురిమతి ఉమం మికం కం కురవ్వా అల్గుణ మెంగ్ ఎమ్మెన్న వెస్ ఎంగేనే ఫదాయ్ అల్గుణ మెంగే మే మతివిర్ నబియా ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం అని వరద్దతి ఉందగో దువస్తకగా కురిమతి లవ్వాఫ మక్కాగే ముషిగుంగే ఫరాతుంగే కురిమతి వి ఫురస్సారయ దతిదక గోనాత ఎకలే ఫానో కురిమతి లవ్వ జహి వటాగెన్ నవి మీ కంతెత్తక హురే అల్గుణంగే మే మతివిర్ నబియా ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం ఇత హితామతకే ఉఫుల్లవన్ జహి వటాగెన్ నవి మీ వాహకత భయాం కురవ్వ హిజరు సూరతుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆల వహీ కురవ్వా ఫావని వలఖద్ నఅలము అన్నక యతీఖు సద్రుక బిమా యఖూలూన్ మానేకి హమ కషవరుం ఎబామిహుం బునా బుణుమున్ కలేగ్ ఫాణుగ హిప్పుల దతివాకం తిమం ఇలాహు దినోడిగెం వమే కొమేకస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆల దెం వహీ కురవ్వని ఎకలేగ్ ఫాణుగ హిప్పుల ఫినికెన్ లిబిగెన్ దాఫదా ఆయతే మీ ఆయతకి ముళి ఉమ్మత వహీ కురవ్వాఫావా వహీ కురవ్వమే ఇలాహు వహీ కురవ్వని ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వకుం మినస్ సాజిదీన్ మానేకి ఫై కలేగ్ ఫాణుగ వెరి ఇలాహ హందాయకు తస్బీహ విదాళు వాషే అది సజిద కురా మీహుంగ తెరేం కలేగ్ ఫాణువే వడాగన్న వాషే ఏంకము దతి ఉందగో హితామ వెరికమె దిమావము నువత దిరవము జిఖురు కురుం గినకురవ్వ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ మిఫద జిఖురుత గిన గిన కురవ్వుమం ఆదకురవ్వ అది హమేహిమ్మే అస్తగ్ఫిరుల్లాహ్ మీవెస్ వరవ్వెస్ మతివెరీకెం వా పారుగతేకెం వా జిఖురే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ కురవ్వని సజిద కురా మీహుంగ తెరేం వుమ మీ ఆయతుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదుమకు దెవ్వాఫావని హమేకని నమాదు కురుమకన్ను ఎహెన్నమేస్ నమాదుగ ఎమ్మె ముహిము ఎబ్బాకముగా వా సజిద కురుమ ఏ సజిదే సమాధుకం దీనుమ సబబకి సజిదాగా ఉన్న వగుతకి తిబా తిబాగె వేరి రబ్బు అల్లాహు సుబ్హానహు వ తఆలాయ ఎమ్మె ఖారివేవే ఎమ్మె కుత్తంవేవే వగుతవ్వం దువా కురుమం ఎమ్మె రంగళ వగుతకి ఎయి నమాదు కురుమం ఎవ్వెస్ బహనాయ్ ఒవిగె నువానె దతి ఉందగూతకు అరాగనె కామ్యాబం ఎదేనమ నమాద గవస్వె గన్నవా బంగీగా వా ఫదా నమాద గవహ గన్నాషే కామ్యాబు లిబిగతుమం అవహ గన్నాషే కామ్యాబిగి ఫెషుమకి నమాదే భయా వెఫామివని నమాదు నుకురానమ తిబా తియ హోదా హితుగ హింహమ జెహం హోదా ని కిహినెత్తో అదివేస్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహికురవ్వాఫావని وَاعْبُدُ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينَ مَانِكِ كَلَيْفَانُ غَرِيحَ يَقِينَ وَيَغَمْ وَاكَنْتَ إِبَهِي مَرُ أَتُوِ جَوْمَ دَانْدِنْ كَلَيْفَانُ غَرِي إِلَاهَ أَلُكَنْ كُرُمَ تِي دَمِي هُنَّوَاشَ مِيمَا أَبَدُ وَسْ أَلُكَنْ كُرُمُ غَا دَمِي هُنَّوَا أي صدقاء كُرُمْ كَمْ غَا بِيَسْ قُرُوَان كِيَوُمْ كَمْ غَا بِيَسْ مِي أَلُكَنْ كُرُمَ وَكِي حَدَّيْ اللَّهُ سُبْحَانَهُ وَتَعَالَى كَنْدَا لُبَّا فَيَنُوَي నమాదుగ ఇతుర ఇతురు అలుకంతవ్వేస్ కురవుమం ఆద కురవ్వ తిబాగ హితామతక లుయె లిబేని కొం అళుకమకుం కమై తిబాయగెంగిగెనె నువే అళుకం కురుముగ సాబితువే దెమి హున్నవ కిరిత్ రసూలా ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వాఫావా గొతుగా ఎమ్మె రంగళు అళుకంతకకి దాయిమీక తిబా కుర అళుకం ఎయి కితమ్మె కుడ మింవరికముగా వీనమ వెస్మె అళమెం ఎమ్మెగె హిత్త సాబిత్ కొద్దెవ్వా ఉఫావెరికం గెనెస్ దెవ్వం ఎది అల్లాహు సుబ్హానహు వ తఆలాగి హజ్రతుగా దుఆ దన్నవం వసల్లల్లాహు వసల్లిమ బారిక అలా నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వసల్
2: ఖాల అల్లాహు తఆలా వలిల్లాహి మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ వ ఇలల్లాహి తుర్జఉల్ ఉమూర్ మానై ఉడుతకుగా వాహ ఎచ్చక బిముగా వాహ హెచ్చే మిల్కువేర్గెం వని అల్లాహ షే అది ఎమ్మెహా కంత రుజువ కురవ్వా హుషి అల్లాహుకి హజర్
3: యారుకడి రేకండు ఇక ఆరకడి 30 మినిట్ మీ దీను గాడు
1: రందోది రందోది రందోది.
4: আসসালামু আলাইকুম দুনিয়া মাচা হামহিমে কামেরে পাওয়া মি ভগত কোলো এউন্দিনা বাজার কামাং দেমু রন্দোদ প্রোগ্রাম আয়কু মি বাতল কোদে আলগুন আয়েশাত নাসিম রন্দোদ মি ফার গে সিলসিলা গা হিমরা লাও মি আননি খলাফার রাশদুন গে তেরে উমর ইবনে খাত্তাব রাদিয়াল্লাহু আনহু গে হায়া প্লা গুলে বাহাকতা প্রোগ্রাম আয়কু কুড়া কুড়া ভগত কোলে গে তেরে গা বাতল কোলানা
5: রন্দোদ রন্দোদ রন্দোদ
4: আলগুন মেঙ্গে দেরিউলম বাজেবে উফাবে গেন দানি সীতাবে গেন বা তেদমোগা দেমিতি বেগেন মুসলিমুন্ন কুরিমতিবা এমমিহানু রাক্কা তেরিকান্তত্তাকা আফায়ত্তা কুন সালামে ফমঙ্গেদি আল্লাহগে হযরত কাদওয়া দেন্নুমকি মুসলিমুন কুরআন জেনকা মেকান হান্দা বাটঞ্জে